పావై హరి పద పావై తేనా పరహి భవ విప్రధేను సుర సంతహిత లీన మనుజ అవతార నిజ ఇచ్ఛా నిరమిత తను మాయా గుణ గోపార్ సియావర రామచంద్ర కీ జయ శ్రీ అయోధ్యా రామ్ జీ లలా జీ కీ జయ శ్రీ పవన సుత హనుమాన్ జీ కీ జయ శ్రీ ఉమాపతి మహాదేవ జీ కీ జయ శ్రీ రమాపతి రామచంద్ర జీ కీ జయ శ్రీ వృందావన కృష్ణ బలరావు జీ కీ జయ బోలో భాయ్ సబ సంతన కీ జయ జయ జయ శ్రీ సీతారామ్ నమామి భక్తవత్సలం కృపాలు శీల కోమలం భజామి తే పదాంబుజం నికామ శ్యామ సుందరం భవాంబునాథ మందరం ప్రఫుల్ల కంజలోచనం మదాది దోష మోచనం.

ఆధిపత్యమయం సమంత పర్యాయై స్యాత్ సార్వభౌమః సార్వాయుషాన్ తాదాపరార్థాత్ పృథివ్యై సముద్రపర్యంతం.

నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమార్యలక్షణశీల వ్రతాయ నమోపశిక్షితాత్మనుపాసితలోకాయ నమస్సాధువాదనికషడాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః శ్రీ

0: इस कविता का तात्पर्य है, हे गुणभद्रा तुंगभद्रा नदी, ये कैसे विडंबना है कि नदी सहज सागर संगमिचा को छोड़कर तुम कृष्ण नदी में जा मिली और अपना अस्तित्व खो बैठी। अगर सागर राजा तुम्हारे संगम सुख का पात्र हुआ होता तो वो कावेरी यमुना जैसी नदी कन्याओं का नाम तक न लेता।
1: तुंगभद्रा के पानी की वैद्यपरक विशेषता कुछ और ही है। इसे बता रहे हैं सुप्रसिद्ध संशोधक डॉक्टर तिरुमल रामचंद्र।
2: రాగిని గంటు అనే వైద్య వస్తుగుణ కోశంలో తుంగభద్ర జలం స్వాదు స్నిగ్ధం ప్రోక్తం తథా గురు
3: ఆయుర్వేద వైద్య గ్రంథ రాజని గంటు మే కహా గయా హై కి తుంగభద్ర కే పానీ మే స్థిత ఔషధీయ గుణో కే కారణ ఇస్కే పానీ కే నిరంతర సేవన సే అల్సర్ పిత్త దోష రక్త స్రావ జైసే అనేకో రోగ దూర్ కియే జా సక్తే హై
0: ఇన్ విశేషతాఓ కా మర్మ క్యా హై తుంగభద్ర तू बता दे, तुझ पर निशावर ये जनावास कैसे हुआ तू बता दे।
4: मेरी जलधाराओं की विशेषता का रहस्य चाहिए तुम्हें तो सुनो। हिरण